యాజ్ఞాకరం సర్వబలధారయు అనాది అనంతవు దివ్యని మోక్షాంపన మాతావన కన్యమరియతుమాన్గే గతహా ప్రాణయ ఒబిగే శ్రీ కుమారయాట ఒబిన వాసస్థానయక్ వన లెస ఇస్ప్రీతు శాంతు అరమిన్ హేతుయుక్త కరది వదాలావేద అప సతుటు సిహికర్ణోతుమియగే దయాబర ఆజ్ఞావ బల అపటే దెన్నావు నపురువలిన్ హా అనవర్త మర్ణేన్ గెలవేమ సెలసు మెనవ మే కీదే అపగే స్వామియో జేసు క్రిసు సుహాసే ఉదిసామ అపట లెబేవా ఆమేన్.

0: సేట సియలు కౌరవే వే వాయికేన
1: సోరేషే మాలుతు
0: ఎవిట వెడి మహల్లో 24 దినా తున్వన స్వర్గే సియోన్ హి ఉహర్సగే సింహాసన ఇదిరియే సిదిన వెడి మహల్లన్ 24 దినా స్వకీయ కిరులు బిమదమా దేవియన్ మాస్ ఇదిరియే వెంద వెటిపి ඔබ සදා කාලෙන් සදා කාලයට ගෞරවේ ලබන්නට සුදුසු දෙවියන් වහන්සේ